ఆదరణీయ తరంగా, ఇతింగ కేక ఆదర కథ అత్పట్ల వాగిన ఇన్నా అడిమల అస్సనై ఇదే దిహ అన్నటోరే మాత్ బలాగిన ఇన్నా మటత్ మేమ ఇన్న తిబన నంకెల హితనా ఇటు పస్సే మేమ లియాగాన్న మతకే ఇన్నరు హిస్తనక్ త్యాగన ఎన్న కల్ బలాగిన ఇన్న కత్లస్సనై ఏమ కివే ఇందిక మెవ్వా తీన గొడక్ మట అయితే నేను బువతవత్ మగే సొంత నెత్వ ඉතින් කොහෙද මට වැසක්? ඒත් වැසක් සඳට මං ආදරේ කොටක් රසාංගිකා.